అదులా తీసేస్తున్నాయి మళ్ళ పిల్లుకున్న బస్సు అయ్యాడు అదులా కడుతున్నాయి లాడు లాడు తులా తీసేస్తున్నాయి మళ్ళా పిల్లుకున్న బస్సు అయ్యాడు తులా కడుతున్నాయి మజా తొండాలా లావుతయ్యో తొండు తులా తుడుతున్నాయి కిసి అంధారేలు కిసి గుంధారేలు త్యాలా ఉఠేస్తున్నాయి శిరి శిరి త్యాలా ఉఠేస్తున్నాయి.